నమస్తే నమస్తే నమస్కారం స్వాగత్ గర్న సహాంశ్రోత పతమాంతమ మాదరణీయ శ్రోత మనరులాయ కార్యక్రమ ప్రభుత్వమా కార్యక్రమ ప్రస్తుత శ్రీరాజ మహతో ఉపస్థిత భైసకేక ఛు తపాయిక మాజమా తపాయిసంగ రమణ రమైలు గర్నకో లాగి అని యపలి ఆజ విశేష బనాఉనకో లాగి ప్రావిధిక పాఠమా హునుహున్छ లలితాజీ ఉహాంకో సాథ రహేకో ఛ భని సాథమా తపాయి హునుహున्छ యతిబేला దేశ తథా విదేశమా రహేర విభిన్న మాధ్యమబాట సుందై హునుహున्छ భని ఆశా ఛ నేపాలీ పప్ గీత సంగీత సంబంధి రహేకో ఛ కార్యక్రమ ప్రభుత్వ హామీ హప్తాకో ఛ దిన ఆఉంఛౌ ఆయతబారదేఖి శుక్ర बारसम्म बिहान 11 बजेको हजुरको खबरपछि लगभग 12 बजेसम्म तपाईँको माझमा रहने गर्दछ। तपाईँले पठाउनुभएको मेसेजहरू वाचन गर्छौं अनि साथसाथै तपाईँले नै रोजाइमा पार्नुभएका नेपाली पप गीतहरू राख्दै राख्दै अगाडि बढ्छौं। कहिलेकाहीँ भिन्न भिन्न बार भिन्न भिन्न बसाईको साथमा उपस्थित हुने गरिरहेका छौं होइन हुनेछौँ पनि भन्न चाहन्छु। आजको बसाई आजको बसाईमा हामी तपाईँसँग कुराकानी गर्छौँ, सर्टन सिटमा कुराकानी हुन्छ, तर नयाँ साथीहरूसँग कुराकानी हुन्छ आजको बसाईमा। जो नियमित रूपमा फोन गरिराख्नु भएको छ, कार्यक्रममा सहभागी भइराख्नु भएको छ, उहाँ साथीहरूले सुनेर साथ दिनुहोला पनि भन्न चाहन्छु। भने जो नियमित रूपमा होइन फोन गर्दै हुनुहुन्छ उहाँहरूले सुनेर साथ दिन सक्नुहुन्छ भने, जो पहिलोचोटि कार्यक्रम सुन्दै हुनुहुन्छ अथवा यो हप्ताभित्रमा उहाँहरूले फोन गर्नुभएको छैन, जो जसले फोन गर्नुभएको छैन उहाँ साथीहरूले कार्यक्रममा फोन गर्न सक्नुहुन्छ। नम्बर 0848 40 00 26 रहेको छ, 0848 40 00 26 रहेको छ। साथसाथै मेसेजहरू पनि पठाउन सक्नुहुन्छ। हामी सामाजिक सञ्जाल फेसबुकमा पनि छौँ, तपाईँले पठाउनुभएका मेसेजहरू पनि वाचन हुनेछ पनि भन्न चाहन्छु। 11:23 गइसकेको छ, कुराकानी हुन्छ, आउन सक्नुहुन्छ भन्दै यति बेला एउटा मिठो गीत राख्ने कोसिस गर्छौँ तपाईँको माझमा कार्यक्रमको शुरूआतमा। त्यसपछि आउँछौँ, रेडियो सुन्दै गर्नुहोला, फोन मेसेज पनि गर्दै गर्नुहोला है त।